రాజతమోమిగిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృతం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం.